దీం తననదిర్ద తాను తన్నదేరే నదీం తననదిర్ద తాను తన్నదేరే నదీం తననదిర్ద తాను తన్నదేరే నదీం తననదిర్ద తాను తన్నదేరే నదీం తననదిర్ద తాను దిర్దతా దిర్దతా.